0: Musically yours, this is FM Rainbow 107.5.
1: Your favorite music station.
2: ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.